0: MBC Radio 24 hours a day.
1: Central Electricity Board, Richano, Visheshgarh Staff Quarters, Beaujardin और रिशानो शुगर स्टेट के रहने वालों को सूचित करता है कि मंगलवार 23 जून 2026 को सुबह 8:30 बजे से लेकर दिन के 12 बजे तक बिजली की सप्लाई में कटौती लाई जाएगी। सभी मरम्मत कार्यों के बाद बिना किसी पूर्व सूचना की बिजली की आपूर्ति फिर से जारी कर दी जाएगी। सीबी अपने ग्राहकों के प्रति क्षमा प्रार्थी है। तो ये थी एक विज्ञप्ति सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की ओर से।
2: ముత్యాల స్వరాలు ముత్యాల స్వరాలు ముత్యాల స్వరాలు
3: శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. ముత్యాల స్వరాలు తెలుగు ప్రసారంలో మా వందనాలు స్వీకరించుకోండి. సరిగ్గా మధ్యాహ్నం 12:00 సమయం. మీరు కుశలంగా ఉన్నారని నమ్మకంతోనే ఈ గంటసేపు కార్యక్రమం ఈ సమయం మొదలవుతున్నది. మన రేడియో మారిషస్ ఛానల్ మీద 1 గంట వరకు మాతోనే ఉండండి మనోహరమైన సంగీత యాత్రలో.

0: చాలా బాగా పాడావు అది. ఈ పాట మీ అమ్మకి నచ్చిందా?
1: నచ్చిందమ్మా,
0: చాలా బాగా నచ్చింది.

సరిగ్గా శ్రోతలారా, సమయం అయింది 12:11. మన ఈనాటి కార్యక్రమం మీరు ఇప్పుడిప్పుడే మన ఈనాటి సంగీత యాత్రలో మీరు జాయిన్ చేసి ఉన్నారంటే అనేక అనేక ధన్యవాదాలు. గంటసేపు తెలుగు కార్యక్రమం 12 మొదలైంది. విశేషమైన కార్యక్రమం, మనోహరమైన సంగీతంతో కూడిన ప్రసారం, విశేషమైన ఈ ప్రపంచ సంగీత దినం శుభ సందర్భాన మీకందరికీ శుభాభినందనాలు.

అవునండి, శ్రోతలారా, మనం కొనసాగిస్తున్నాం. విశేషంగా టెంపర్ అన్న మూవీ నుంచి ఎన్నుకున్న ఈ చక్కనైన పాటతోనే ఎన్టీఆర్ జూనియర్ మీద ప్రదర్శించిన మూవీ చక్కగానే గ్రాండ్ హిట్ అయిన టెంపర్ అన్న యాక్షన్ ప్యాక్ మూవీ.

శ్రోతలారా, మన మధ్యాహ్నపు వేళ తెలుగు ప్రసారం ఇక్కడ మన ఏఎం టూ రేడియో ఛానల్ మీద మీరు వినబోతున్నారు. చాలామంది ఈ సమయం హాయిగా కూర్చుని బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో మన ఈనాటి కార్యక్రమం వింటున్నారు కలిసిగానే. కొందరు ఈ సమయం ప్రయాణం చేస్తూ ఈ కార్యక్రమం వింటున్నారంటే ఇంకొకసారి సమస్త మన ఎంబీసీ సిబ్బంది వైపున అనేక అనేక ధన్యవాదాలు.

శ్రోతలరా, ఇంకొక నిమిషంలో సరిగ్గా మధ్యాహ్నం వేళ 12:30 అవుతుంది. మన ఈనాటి కార్యక్రమం మీరు వింటున్నారు ఇక్కడ. అంటే కార్యక్రమం యొక్క అర్ధ భాగం వరకు చేరి ఉన్నాం, మిగిలినవి 30 నిమిషాలు ఇంకా ఉన్నాయి. బాహుబలి సినిమా నుంచి ఎన్నుకున్న

శ్రోతలారా, మీరు బాగా గమనిస్తే ఇదే జూన్ నెల యొక్క చిట్టి చివరైన ఆదివారం వరకు కొన్ని వారం రోజుల్లో చేరుదాం. కొద్ది వారాల క్రితమే మొదలుపెట్టిన ఈ కొత్త నెల ఇంకొక వారం రోజుల్లో పూర్తి అవుతుంది కూడా. అనుకుంటున్నాను ఈ విధంగా మనం హాయిగానే నవ్వుతూ ఆడుతూ ఈ కొత్త జూన్ నెలలో అడుగులు వేసి ఉన్నాం వారం రోజుల క్రితం. అదేవిధంగా ఇంకా ఒక వారం రోజుల్లో ఒక కొత్త జూలై నెలలో అడుగులు వేసి అదే బ్రహ్మాండకరంగానే ఈ నెల కూడా పూర్తి చేద్దాం.

శ్రోతలారా, ఇంచుమించుగా 1 గంట వరకు చేరటానికి 10 నిమిషాలు మిగిలినవి నేను అనుకుంటున్నాను. కార్యక్రమం యొక్క ప్రారంభం నుంచి పట్టి వరకు మనం ప్రసారం చేసిన పాటలు మీరు విని బాగా మెచ్చుకుంటున్నారు. మనోహరమైన క్వాలిటీ టైం మీరు ఈ శుభ ఆదివారం రోజున ఈ ప్రపంచ సంగీత దినం శుభ సందర్భాన మీరు గడుపుకుంటున్నారు మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తోనే. అండ్ ఈ చిన్న ప్రకటన, మన ప్రపంచ సంగీత వార్షిక మహోత్సవం శుభ సందర్భాన మొరిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం వాళ్ళు సాయంత్రం 2 గంటలకు విశేషమైన సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. 2 గంటలకు సెర్జ్ కాన్స్టాంటిన్ థియేటర్ హాల్ వాక్వాలోనే అందరూ ఆహ్వానితులే.

సరే శ్రోతలారా, కొన్ని నిమిషాల్లో ఈనాటి కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. మాతో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. నిమిషాల్లో మరాఠీ ప్రసారం మొదలవుతుంది. సీతాబాయి గారు ఈ కార్యక్రమం మొదలు పెడతారు. ఆమెతో ఉండండి. మనోహరమైన మరాఠీ ప్రసారంలో గంటసేపు ప్రసారం. రాజేంద్రకి సెలవు ఇవ్వండి. శుభ ఆదివారం. నమస్కారం.

0: This is Radio Marxist.
1: 您好。
2: Assalamualaikum. Kim to Mauritius.
3: Namaskar.
4: Shodharandariki hrudayapurvaka namaskaram.
5: Ungal anaivarukkum vanakkam.
6: Radio Mauritius par dil se swagat hai aap sabhi ka.
7: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
8: సంగీత రసికులందరికీ రాత్రి వేళ సరిగా 7:30 స్వాగతం, నమస్కారం. స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రతి రాత్రి వేళ లాగా ఈ రాత్రి వేళ కూడా ఎంటర్టైనింగ్ యూ మధురమైన సినీ పాటలతో అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు మంచి మంచి సినీ పాటలతో ప్రసారం చేస్తాం. సంగీత యాత్రలో ఈ టాలీవుడ్ నుంచి మంచి సినీ పాటలతో ప్రసారం చేస్తాం ఈ రాత్రి వేళ. పదండి శ్రోతలారా, ఈ రాత్రి వేళ కార్యక్రమం మీ ఇష్టమైన పాటలన్నీ ప్రసారం చేస్తాం. ఈ రాత్రి వేళ భోజనం చేస్తున్నారు శురుచి చెప్తూ మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

రాత్రి వేళ విశేషంగా ఆదివారం నాడు ఎక్కడికైనా వెళ్ళి వచ్చారు. సమయం గడుపుతున్నారు కుటుంబాలతో, మిత్రులతో లేదా బంధువులతో. మంచిగా సమయం గడపడం తప్పనిసరిగా మన కార్యక్రమం వింటున్నారని ఆశిస్తూ ఉంటున్నాను.

0: Yes, indeed, సంగీత ప్రియులారా, వందనతో మీతో ఉంటుంది ఈ 20 నిమిషాలకు. ఉంచుకోండి, ఏదైనా పని ఉంటే చేస్తూనే ఉంటారు, ఉంచుకుంటారు మీ భోజనం మీ ముందుకు. భోజనం తయారు చేస్తున్నారు లేదా తయారు చేసి తింటున్నారు సురుచి చెప్తూ ఇంకొకసారి మీరు గుర్తించుకోండి, మన కార్యక్రమం వింటున్నారు ఈ 20 నిమిషాలకు మధురమైన సినీ పాటలతో.
1: యు ఆర్ ఎ మ్యాన్, ఐ యామ్ యువర్ ఫుమన్. లుక్ ఇంటు మై ఐస్, లుక్ డీప్ ఇంటు మై ఐస్. యు ఆర్ లవింగ్ మీ, యు ఆర్ ఇన్ డీప్ లవ్. కమ్ ఆన్, కమ్ ఆన్, లవ్ మీ.

0: जा अंधार रानिया जा
1: ले जा ले जा ये सुकून दे ले जा
2: ఇరవై నిమిషాలకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకుని వచ్చాను మధురమైన సిని పాటలతో. ఈ రాత్రి వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. ముగిస్తున్నా మన కార్యక్రమం. వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.